0: ఎన్నో సంవత్సరాలుగా నాటం వచ్చి నాటం వచ్చి చేసే కేవలం భయం ఇస్తున్న సరే మీరు కూలికొని ప్రయాసం చేయాలన్నారు. అత్యంతంగా ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ దీనికోసం మరి కొంత ఆయన దీనికోసం రాముడు రామ పోస్ట్ నీకి రామ కాయ చేయడానికి టీటీలకు జిల్లాకి చదవడానికి టీటీలకు హాంకింగ్ కానీ
1: అంటే